మంత్రమంత్రం నమో జంత్రజంత్రం నమో ఇష్టేష్టే నమో తంత్రతంత్రం సదా సచ్చిదానంద సర్వం ప్రణాశీ అనూపే అరూపే సమస్తుల నివాసీ సదా సిద్ధా బుద్ధదా బృహద్కర్త అదూర్ధ అర్ధం అగం ఓ హర్త పరం పరం పరమేశ్వరం ప్రోషపాలం సదా సర్వదా సిద్ధ దాతా దయాళం అషేదీ అపేదీ అనామం అకామం సమస్తోపరాజీ సమస్త సుతామం తిరాజోర్చాచరీ శాంతి జలే హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే ఆజు హే ఆదేశ హే అపే సే భుజంగ పర్యాత్ ఛంద అగాధ్య అబాధ్య ఆనంది స్వరూపే నమో సర్వమాన్య సమస్తి నిదాన్య నమస్త్వం నాథే నమస్వం ప్రమాథే నమస్వం అగంజే నమస్వం అపంజే నమస్వం అకాలే నమస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్పేశే నమో రాయ రాజే నమో స్వాసాజే నమో స్వాసాయ నమో మామాయ నమో గీత గీతే నమో ప్రీ నమో ప్రీత్ ప్రీతే నమో రోఖ రోఖే నమో సోఖ సోఖే నమో సర్వరోగే నమో సర్వపోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో పరమతాన్ నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖిజే అభిజే సమస్తం ప్రసజే కృపాలం స్వరూపే కుకర్మం ప్రణాశీ సదా సర్వదా హృద సిద్ధం నివాసీ చర్పణ త్వయ ప్రసాద అమృత కర్మే అమృత మే అఖల్ యోగే చల్ భోగే చల్ రాజ అటల్ సాజే అఖల్ ధర్మ లక్కర్మ సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం పాన్య సర్వం మాన్య సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భూత సర్వం యుక్త సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రూవాల్ శాంత్వ ప్రసాద ఆదిరూపనాదమూర్తజోపురుఖ పార్ సర్వమాంతర్మాన్ దేవ పేవే ఆదోదార్ సర్వపాలక సర్వకాలక సర్వకూపన్ కాల్ జత్ర తత్ర విరాజహి అవధూత రూప నిసార్ నామ ఠామ నంజాత్ జాకర్ రూపరంగ నరేఖాద్ పురుఖోదార్ మూర్త అజోన్ ఆదా శేఖ దే సౌర నపేష్ జాకర్ రూపరేఖ నారాగ జత్ర తత్ర దిశా విశా ਹੋਏ ਫੈਲਿਓ ਅਨੁਰਾਗ ਨਾਮ ਕਾਮ ਵਿਹੀਨ ਪੇਖ ਧਾਮ ਨਹਿ ਜਾਹੇ ਸਰਵ ਮਨ ਸਰਵਤਰ ਮਾਨ ਸਦੈਵ ਮਾਨ ਤਾਹੇ ਇੱਕ ਮੂਰਤ ਅਨੇਕ ਦਰਸ਼ਨ